శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవతా ఘృణీయే బీజం సూర్యగుం శక్తిః